0: గారే గారే
1: జరబడది
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: అమ్మకం
0: గారే గారే
1: ఏ సూరకి ధరది

0: చతుర గోళ క్యారా గోళ చతుర గోళ చతుర ఏక పేరైనా యా గోళ బోల్లా యా చతుర బోల్లా గా
1: ఎక్క చతుర నా.